గతి తల్ల ధల్ల పల్ల గజ పల్ల కన్నెల్లెక్కి గతి తల్ల ధల్ల పల్ల గజ పల్ల కాత తార్ధి